మహాచార్య సునీల్ ఆర్యరత్నానికి మిమగీ పదమాలావు హితామత్న కాలోచితాయి ఎచ్ఎం జయవర్ధనాన్వితీన్ సంగీతోత్కర్ణాతర ఆచార్య విశారదనంద మాలినియాన్ మేము గీతే గాయనుక నిలబాయి సవన్ దిన్న గీతేట సవన్ దిన్న గీతే పదమాలావట రసవిందిన్న ఒకట బారాయి